అది ఎవరెం కొరగిన మీహం ఎవ్వెస్ అహదిగ్గా హిఫహట్టాగిం వాతి తిమన్ రస్కలాంగి దెకె ఒడి నుగన్నవమే. అది హమకశ్వరం ఎవరెం కొరగిన మీహుని ఫాసెపుంఖంగా వాతి తిమన్ రస్కలాంగి దెకె ఒడిగింవమే.

0: గడి నోగడే తీరిస్ అమ్మినట్ కురెం మే దివే రాజ్యగాడు దివే రాజ్యగాడు మిగడేగా కురెం మీదని అదుగే రాజ్
1: అదుగే ఖాస
0: అదుగి హాస మీ బ్యాగ్ హరగణ మీ బలాలనే గురువాంక్యంగా తిరిగి అవ్వణ గౌమి ముబారాతుగా బ్యారు మహుళవాలం తయారు ముందాత ఎక్కమ కీతే గురువాంక్యంగా తిరిగి అవ్వణ గౌమి ముబారాతుగా ఒడిషన్ బురుగా బ్యావిరుమ్గా ఫురుసతు మ్యద్ హుడువాల్ మహమజీఫా వాకమ కీర్తి కుర్వాణ భయ గౌమి మర్కజు మణి విదాళఫ మిఫారుగే గౌమి ముబారా భావణి ముబారాతుగే ఉసూల బయ పదల్ తగిన మఫహు కీర్తి కుర్వాణ భయ గౌమి మర్కజు విదాళవి కీర్తి కుర్వాణక్యంగా తిరిగి అవ్వణ గౌమి ముబారాతుగే ఒడిషన్ బురుగా బ్యావిరుమ మర్కజ్గే అప్లికేషన్ పోర్టల్ మెదురుకో మీదం ఫిష్కింగ్ ఎప్లై కురవేణకమ ఒడిషన్ బురుగ బ్యారుమ్గె ఫుర్సత్ హుడువాలని మిమహుగే అషార్వణ దుహాహమ్య కీర్తి గురాణ భయ గౌమి మరుకజం విదాళువే గౌమి గురువా ముబారాత బదల్ గెణే విహావిస్ కిన భయకం హమహమకా మాయకు బ్యారుమ్గె ఫుర్సత్ వహికొ దిన్ మాయకు ముబారాతుగె వాదవేకం ఇతురు కురవేణ గొత్త బల ముబారాతుగె ఫెంవర్ ఇతురు రంగళకున్ముగె మక్సద్ గాకమ గౌమి గురువాంక్యంగె ముబారాత గెణ బదలాయకు సబ్బిస్ అహరు నుఫ్రే షర్థమవా కొమ్మె దివహిర ఇతక ముబారాతుగా బ్యావేరి వివేణి అది ముబారాతుగా బ్యావిరి వివేణి ఫరుదీగుతుం మియహరం ఫెష్కిం గౌమి గురువాంక్యంగె ముబారా దెం కురియా గెందాణి తిం బురక బహాలాగే ఎగుతుం ఎహెన్ అహర్తక ఖిలాఫా ముబారాత్గె ఒడిషన్ బురక ముబారాత్గె సెమీఫైనల్గె ఇతురు ముబారాత్గె ఫైనల్ బురే కురియా గెందిమవణి హమజీఫా ఒడిషన్ బుర్ కురియా గెందాణి ముబారాతుగా బ్యావిరుమ హుళువాలా ముద్దతుగె తెరేగా ఫోమ్ హుషాళ ఫరాత్తవుగె మెదుగా మీ ఒడిషన్ బుర్ కురియా గెందాణి గురువాణ బెహె గౌమి మరుకసుం కండాళ రత్తవుగె అమాలేగా ఫోమ్ హుషాళ ఫరాత్ హాజిర్వాంగ్ ఎమ్ ఏ ఫసి రషిక్ గౌన్ ఒడిషన్గా బ్యావిరి వివేణి సెమీఫైనల్ బురుగా బురద్దాణి ఒడిషన్గె కొమ్మె కెటగరియకు అడ్డిహ ఇన్సత్తివరి మతి మార్క్స్ హోదా బ్యావిరింగి తిరిం ఎమ్ ఏ మతి మార్క్స్ తిబే ఫస్తేక బ్యావిరివి అది ఫైనల్ బురద్దాణి సెమీఫైనల్గె కొమ్మె కెటగరియకు అడ్డిహ ఫహెన్ ఇన్సత్తివరి మతి మార్క్స్ హోదా బ్యావిరింగి తెరిం ఎమ్ ఏ మతి మార్క్స్ తిబే సతేక ఫన్సాస్ బ్యావిరి ముబారాత్గె ఫైనల్ బురు కురియా గెందాణి మాలేగా ముబారాత్గా బ్యావిరుమ అతడుతకు మాలి అన్న ఫరాతకం ఎలవన్ సిద్ధేమని నిమ్మాఫ ఫైనల్గా వాదకుర బ్యావిరింగి తెరేం బలాగన్నాని ఫైనల్గా వాదకుర బ్యావిరింగి తెరేం బలాగెన్నా నుబలాకియంగి ముర్ఫురాతకం ఇవ్వణ దేవణ అది తింవణ హువాణి అది ముళి ముబారాతం బలాగెన్నా నుబలాకియంగి బైన్నా హాఫిజుగె బ్యాంగ్ ఇవ్వణ దేవణ అది తింవణ హువాణి రసుల్ జుమ్హూరియాగి ఇనాం లిబేణి దే గో ఫిన్న హాఫిజుంగె బ్యాంగ్ ఇవ్వణ దేవణ అది తింవణి హువే బ్యావిరిన ముబారా కూరియా గెంది మహమజీఫావణి హాఫిజుంగె బ్యాగే ఇతురు అం ఉమ్రు ఫురేక బహాలాగి గురువాంక్యంగి గౌమి ముబారాతుకి ఎకి బ్యాతకం ఇవ్వణ హాసిల్ కుర ఫరాతక ఎ ఫరాతకం తౌలిం హాసిల్ కురం బేణు దాయిరాకం పిహెచ్డియా హమియ బేణు గౌమకం తౌలిం హాసిల్ కుర్మ రైసుల్ జుమ్హూరియాగి ఖాస స్కాలర్షిప్ దినమవణి నిమ్మఫ గడి మిహారు నువగడి సాలిస్ ఎమ్మినెట్ అడు సంతగిందవణి దివిహిరాజ్యగడు ఖిద్మె మీ బ్యాగ్ అడుగన్ మీద మీ బలాలని నఫ్సాని సిహతుగే గౌమి హెల్ప్ లైన్కి ఖిద్మత మీకు మా గుళగతి మౌలుమత హోదాలు మా ఫోన్ అడుగున్ మీ హార్ మీ గుళాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ నేషనల్ మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్కి అసోసియేట్ కౌన్సిలర్ ఇబ్రాహిం అస్రార్ అస్సలాం అలైకుం అస్రార్ కీనతో హాలు అల్హమ్దుల్లాహి వరంగళు మన బాధ్యవరి దుహాకే దేంగితో అదే విదాల్ దిఫండ్ మీ నఫ్సాని సిహత్గె గౌమి హెల్ప్ లైన్ గె ఖిద్మం హోదం కంతతకున జిహెన్ గోతకి కో బాతో
2: నఫ్సాని సిహత్గె గౌమి హెల్ప్ లైన్ గె నంబర్ కి సోల హద్దియా హతే అనే నంబర్ గుడా లేవు మహమ ఖిద్మె దిదిగెన్ దాన్ ఖిద్మె ఫోర్ కోల దెన్ టిప్ బవాన హమ సర్వీస్ కలర్ టిప్ బవాన కౌన్సిల్ గ సమ కొమె గ టికెస్ గుడా లేవన్ ఖిద్మం హోదాల జస్ట్ లైక్ సోల హద్దియా తక
0: అదే మీ హెల్ప్ లైన్ గ హిమ్నని కొంకల ఖిద్మె తకెతో
2: హెల్త్ మినిస్ట్రీ మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ దశ హెల్ప్ అన్నాను
0: ಮಾಲುಮಾತ ಅಳಗಣ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗೆ ಮೇದುಗೆ ಎಣಿಸ್ತೇನೆ.

0: లంకంలో టంకుడు రంగడంతో కరిపిత్తక కహాలా వరం వరకు బొండి వసాదా నువ్వే నాకు టంకుడు గాదయ హరుకుని బొండి వసాదా హరుకుని వసాది బొండి నువ్వే హదాకు హింగేదా
1: సుకురి కొబా మస్సిరి కమ్మేదు కేనిబా
2: కంపుల నోయమ్యాదకు కెంకుల నలిబను వ్యాస్ తంకుల బారు కొంగల దంగనక కండోస్ గదన కొడే వరక
3: కమురు బే బడు కమకు ఎమియాయి
4: ఆ బకుర కొం కమకు
3: తేబియ హరు జహి కహల బులికొల జహాల బల ఏయి దోణి కుదిం బొడుతిద దుం మచ్చ మహద్దాంగులే
5: మరియంబా ಬೊಮಿತಂಗ್ ಹೊರಿ ವರ ರೀಚ ಹುದು ಆಹಾರ ಬೊಮಿತ ವರ ರೀಚ ಫೈ ಹರಿ ವರ ತಳಾಲಂ
6: ಫಸೇವಾನೆ ಗಂಡು ಮಿಯಚಿ ಮಾ ಹಿಕ್ಕಿ ಬೋಡು ರೋಣ ರಂಗಳ ವೆಹೇನಿ ನರಸಂಗ್ ಹಿಮಜ್ಜ
7: ದಮ್ ಪಾತು ಮಾ ತಿಯ ಮಾ ಹಿಕ್ಕಿ ಬೋಡು ವೆಗಂತಿ ಅವಳೆನಿ ತಿಯ ಮಾ ಗಿನೈರ ಅಬ್ಬಲ್ಲ ಫಾ

0: అదే సాయిదు బడు బయ్యే తహమ్మల్ పురముల్ దియనమ్మ వెస్ ఒఫియా ఎవ్వెస్ పరక ఫర్వా కుడ పురుమెండే మసక్కత వెస్ హామె ఫర్వా తెరి ఎహామె ఇబ్బరు కదా అది ఒఫియా మన ముహిమ్ మువజఫ్ వెస్ మే మరహబా సాయిద్ అది బెస్ట్ ఫోటోగ్రాఫర్ నోమినిస్
1: BSM News Award Deha Sabbis Best Photographer Ali Nasir Jalwan Jamil Muhammad Wahid

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అవార్డు మిఫహారు ఉఫుదాల ఫరాతకి కొంబె ఫ్రిపా. అహ్మద్ జుషాన్.

0: పంపేసొచ్చకే బుణలాన అసలు ఆయన బెస్ట్ ఎడిటర్ మీ హమ హోరిహ ఎడిటర్ ఉన్న కేస్ న్యూస్ రూమ్ హమ బెస్ట్ ఎడిటర్ హాగ్గో ఎడిటర్స్ దెన్ హీన్ మీ తాయిని మసలు వారం ఉపావే బికాస్ అడుగంటే కెరియర్ వారి గీన ఆపర్చునిటీస్ హీన్ దేవి అది వారి గీన ఎంకరేజ్ కో అడగంట మీ దాయిన ఇంక కొరియద్దాం అసలు హీన నేను కూడా వార బటన్ ఇవ్వరు దేవి హోరి సో వారు బడ శుక్రియా హమ బెస్ దెన్ అడుగండి హమ అడుగండి టీమ వర బడ శుకురా దాకా పేరు థ్యాంక్ యూ అది న్యూస్ మేనేజ్మెంట్ బెస్
1: مرحبا حفيظة هذا حفيظة افاها پر حقیقت وارا مهم واحا کے خوریہ ایڈیٹر انہ کیس حقیقت وارا برا مسئل کے کورا ایڈیٹر ہوں میرے مطلب ہوں ایکی دائرہ تک ہوں ایوارڈ تک ایکی بے پر مفلا دکھا مگا وینا میں ساما جملہ گتے گا جورنلسٹ انہ آدھی ایڈیٹر انہ پروڈیوسر انہ మూడు న్యూస్ టీము కూడా మసక్కతకి హగీగతుగా వాకి బేపుడు ఒక దూకురాని మసక్కత నూనె హురియా బేపుడున్న వేస్ అమ్మ ఏ ఓడు హగ్గు ఏ నమ్మేస్ అగుమే ఇతరు ఇబ్బర దినముకి ఎగతం అగుణితు కూడా మసక్కతుగా తెరేం కొమ్మెస్ ఎబ్బేపుడక ఏ ఓడు దిబిగేం విధాని అది మిహాసాబు మ్యోతి బెస్ట్ ప్రెజెంటర్ ఆహారు గేమ్ మెమోడు ప్రెజెంటర్ అవార్డ్ మిహాసాబు నోమినిస్
2: పిఎస్ఎం న్యూస్ అవార్డ్ దేహా సబ్బిస్ బెస్ట్ ప్రెజెంటర్ Ahmed Ridwan Maryam Wafa Shifna Ahmed
1: అది అహర్గే ఎంఎ మోడు ప్రెజెంటర్ బెస్ట్ ప్రెజెంటర్ అవార్డు మీహార్ ఉపదాద ఫరాతకి అమీన్ బుడా గతు అమీన్కి ప్రెజెంట్ కూడా ఇంకే మీ హెన్ హెన్ మెస్ టీమ్ ఎక్కువ మసక్కి కూడా ఇంకే బేఫడేత్తాం అదే మీ ఆరుగే ఎంఎ మోడు బెస్ట్ ప్రెజెంటర్ అవార్డు ఉపదాద ఫరాతకి అహ్మద్ రిద్వాన్

0: అదామని ఎంఏ ప్రథమ మిబరాలని ఆరుగే ఎంఏ మూడు స్టాఫ్ నవత మోజఫ్గే నోమినిస్
1: PSM News Award Deha Sabdis Staff of the Year Hafiz Abdul Sattar Saeed Ahmed Shayad Muhammad Didi

మీకు ఏం ఫండ్ మీ లవకి ఆఫమ్ ఇవ్వండి. ఇల్హాం యగింట వరయ్యగి ఎమ్మె రంగడు దెంగ అడుగండి హమ్మ మీ దెబస్వాకవ్వెస్ పేన్ మెన్ను జవాబు రంగడు ఇంకే అడవండి మీ యగీన్ కొద్ది అసలు ఈనాష హమ్మ ఇంకేంతో నూనియం హీవా హీవుమక బుణితో ఈనాష హమ్మ వర రట్టె ఫిల్మే ఫిల్ము యూసుఫకి వరం హమ్మ నేవా ఇఫాటలంచెహే మంజరు తవ్వెస్ ఫెనిగింద ఫిల్మే దో ఈనాష్ ఈనాష్ మీరేగి లవ కొం పరాత్తక కం హాస కొల్లాని మిగడిగా అడుహం ఉన్నాడు ఎమ్మె రంగడు వరం హాస ఎహమ్మ అడుగడు సమ మీ లవ హాస కొల్లాను ఫరాతక ఇంగే ముహమ్మద్ రషీద్ కియా అడుగడు మింగే అమ్మ వరగ్గాయ్ ఎహున్ తెలియంగే ఈనాష్ వరం ఉఫావే చేయంగే బద్దలు ఇమా ఉమ్మీద్ కూడా అది ఎహెన్ శోధకుమ్మెస్ ఈనాష్ ఆ బద్దలు అనకమ అదే ఉఫావేడ్ రేఖ ఎదే ఈనాష్ వకి వెళ్ళాడు ఇంకే అదే.